0: జరగవు.
1: నమూనా
0: బాఖరే ఖబర
1: ఇస్తేమాల
0: విధారా విటమిన్ సి సీరమ్ సంగ రిజల్ట్ విధారా తు ఆయా మననా హయా ప్రీతి వరా సరదా బోడేనా.